0: అత్యధిక దిది ఈమె నిర్ధనం ఒక స్థూతనాత్మక కారణాశని బిజులకు సామాన్ కింద బజార్ చార్చారుగా పోసించారే ఒకే పని అవసరమైన కాకుండానే జాను పర్ని ఒక భక్ బహిన తిమీ కస్తో సమయాన సో బిజులకు సామాన్ లిన కాఠమండూ కిన జాను హై సుఖుమా సత్తి థుక్ పాయించ ए ओरा दिदी कहाँ पाइन्छ म त खोज्दा खोज्दा थाकिसके हो नसुने बहिनी सुरु दुपकुमा नगरपालिका ओडा नम्बर पाँचमा उनको शान्ति स्टोर एण्ड सप्लाई छ नि त्यहाँ बिजुलीका सम्पूर्ण नयाँ सामानहरू होलसेल तथा खुद्रा मूल्यमा पाइन्छन् बोर्ड आधुनिक स्विच वाइरिङका सामान जे खुजो त्यही तयार लौ नयाँ सामान पनि पाउने पुरानो सामान पनि मर्मत हुने यो त ढुङ्गा खोज्दा देउता मिले जस्तै भयो नि दिदी
1: हजुर बिजुलीको भरपर्दो सहयात्री शान्ति स्टोर एण्ड सप्लायर्स सोलु दुटकुण्ड नगरपालिका वडा नम्बर पाँच कल्लेरी सोलुखुम्बु यहाँ बिजुलीका सम्पूर्ण सामानहरू होलसेल तथा खुद्रा मूल्यमा पाउनुका साथै नयाँ तथा पुराना सामान मर्मत पनि गरिन्छ थप जानकारीका लागि सम्पर्क नम्बरहरू कुलनारायण श्रेष्ठ 97 63 00 57 84 र विवेक श्रेष्ठ 98 62 82 00 00 सुनु धुपकुण्ड नगरपालिका पाँच सैनिरी